దండాశ హమ కశ్వరం ఉడుతగ్గా వాహ భయకాయ్ భీముగా వాహ భయ మిల్కు ఒడిగింవని అవ్వోహషి అవ్వోహును ఫరాతక అళుకంకురా మీహు హకీగతుగా షరీకున్నక తబాయన్వైతే ఎవరెంగ్ ఎ తబావని హీయక ఖంగా నూనీన్వైతే అది దొగు హదా భయకంగా నూని ఎవరెన్వైతే.

గడి మెందురు ఎక్కజ్జి తిబెఫ్రంగడు సుమతి గెందవని దే రాజ్జేగాడు.

0: එහෙවි මේ පාටීගේ දිදගේ ඉතුර මේ යහූදී දවුලතුගේ දිදෙහිපා මෙන්න කොබත මේ મેසේජ් එක මේ મેසේජ් එක මේ යහූදීන්ගේ සපෝට් නොත යහූදීන්න සපෝට් කරා මේ ලීඩර් කේ තිමන්නායකී නොත එනගේ සපෝටර් වෙස මේ එකන් මේ සාබිත් කොද්ද මේ බේන වෙහෙවිම මේ ඊශ්‍රායෙල් මේ ඉන්තිහාබ් මේ එන කාමියාබ් කොදිනුමටක ඊශ්‍රායෙල් වර ගදාලා මසෙක් කර ඇමරිකාය වර බොඩ ඊශ්‍රායෙල් මසෙක් කර අගොඬ ලැටින් ඇමරිකා ගාම්ත කබලාර මේ කුරුමිසාලෝඩ ෆාහා කර ඇමරිකාගේ රයිස් ඩොනල්ඩ් ට්‍රම්ප් වර බොඩ ඒව මසෙක් කරවා خاصකෝ මේ ලැටින් ඇමරිකාගේ සරහදුගේ ගෞම්තෝගා මේ දුරු කනාතු ෆියාගේ ෆිකුරුගේ ලීඩර් මේ ගෙනව මට්ටක මේ ඇමරිකමුගේ තිබ්බේ බේපුළු මගාම්තකුන් දුරුකොප්පා මේ ඒ ෆිකුරුගේ මීහුම් ඇමරිකම ගෙනව මට්ටක අරඹන්න ඒ මාසෙකතුගේ තෙරේ අරඹන්න ෆෙනිගෙන්දී මිසාලක ආජෙන්ටිනාගේ රයිස් එක මෙහාර තම ආව සීදා කොට බුදුග කොට තාඛ්‍යාල වුණාම සයිනිස්ට් කෙනෙක් ඒ ආජෙන්ටිනා රයිස් කම අරඹන්න එබ ෆෙනේ බොලීවියා බදලෝගෙන් දියතම් මේ ඒගොත මේ දෙකොණු ඇමරිකාගේ මේ ඒකී ගෞම්ත ඉක්වඩෝය දැන් මිහින් මේ මිහාර එදනි ෆාරේ ෆාරක ගෞම් බදලුවමු ඒ මේ ඇමරිකාගේ රයිස් වර බොඩ එබ මසේ කරවා මේ ඒ සරහද්දුගේ ගෞම්තෝගේ ඒ වෙරිකන්තයකි ඒ කනාත්ෆියාගේ වෙරිකන්තව මේ හෙදුමට්ටක දැන් මේ ඒගේ නතිජා මේ ෆෙනිගින්දී ඒ කොයවරුගේ තේරෙන් මේ අරුමෙන්න මේ ෆෙනුනේ මිහාර බ්‍රෙසිල්ගේ ඉතිහාබව සේගේ නුෆුස් ෆෝර් ආ ෆයිව් මෙම්බර් මේ මිහාර මේ බොඩ ගබු කරවේගතුම් බ්‍රෙසිල්ගේ මිහාරගේ රයිස් ඩුලාව මිසාලක මේ එබ තිබි වර බොඩ ආබාදීගේ වර බොඩ නිස්පතේ වකි කොලක වෝටුනුද ඒ මිහාරගේ රයිස්ගේ සියාසතව වෙස් ඉදි කොලක සියාසතව වෙස් ඒ රයිතුම් තජිරුබ කොෆෝරි සියාසත එහෙමිම බයි මිහුම් වෝටු දිනි මේ තංකොලෙ මෙදුමිනුගේ සියාස සත්ත ගෙංගුලුවා බේෆුල්න එම්වි මදෙන් රයිසවෙස් මි ෆ්ලාවියවස් ජේවඩයන්වාණි එක්කල මීහුගේ ගාත දන්දෙත්තු මි බාකේ මිය ගානක දෙතින් හප්තා තෙරේග එ මීහුන් ගාත ගොස්ස එ මීහුන්ගේ ඛයාල් බදව කර මසේ කර ඉද කාමියප් කුරුමට්ටක දෙන් සුවාලකේ යහූදීන් මේ යහූදීන් ෆෑසා අලයගින් නොත ඇමරිකාගේ නුෆුසුන් එන ඉන්තිහාබ් කාමියාබ් කුරවිද අනුතු හමගෑවස් අවුමන ෆෙනිගින්දී රේග මේ නතිජාය ගුලිගින් මේ සපෝටරුම් මගුතකේ වීම මේ නුකුමඩයන් දෙකී වාහක තිමන්නා රියා මේ ඉන්තිහාබ් කාමියාබ් කොෆි මේ මිහාරවෙස් එහෙම විදාළුවේ අදි මේ විදාළුවේ මේ බදලු අවමායක මේ ගෞරවන කැම්පේන් තේරේගස් ෆෙනිගින්දී මේ අර නොරක්කාතර ඉන්සාර්තකේ එබුහුරි දෙවවාෆා තිමන්නාය රයිස්කන් ලිබිජෙනම තිමන්නාගේ බප්ප ජලල්ලාන් හුකුම් කුරි සුප්‍රීම් කෝර්ටුගේ ෆඩියාරුන්ත පදව කරවාඩ නෙවෙයිම මේ මේ මිකහල ඉන්සාර්තකේ දෙවවාෆ අදි හැමයක කැම්පේන්ගේ වේ විදාළුවේ මේ ඊශ්‍රායිලාමෙතු බ්‍රෙසිලුන් ගෙංගුලුන් සියාසත්ත මේ තිමන්නා රයිස්කන් ලිබිජෙනම පදව කරන්නේ ගමණේකි වරබඩ ගබු කරවේ ගజ్జా මසලාග ලූලාගේ සර්කාරම් මෙගෙන්ගුළු විසියාසතු මේ ෆ්ලාවියෝ වර්කම වඩයන් ෆිනම බදලුවගෙන් දාන කැහෙවිම මේ ඇමරිකා බේණුම් වාගොයි මේ ඊශ්‍රායෙල් වස් බේණුම් වාගොයි ඇමරිකාගේ රයිස් ඒ ෆිකුරු නොත ඒනගේ ඩ්‍රීමෙන් එයි මේ කනාත් ෆියාගේ මීහුන් හස්සකෝ ඇමරිකා සරහද්දු ගෞම්තුගේ වෙරිකම වඩාගතු ඒ ෆිකුරෙන් එම්විම ඒ ෆිකුරු ෆතුරග ඇමරිකාන් වරබොඩ මසක එමකුර දෙන් ඒ තහුගේකුත නිමුණි මේගේනි කිහා ෆෑසයගලතු මෙහාරස් දෙෙන් හම ගබු කුරේ වරබොඩ ඉදිකොළු කැම්පේන මේ ඇමරිකාන් වෙස් අදී ඉස්රායිල් වෙස් ෆන්ඩු කුරික ෆන්ඩු කොග්ගෙන් හම වරබ් බොඩ මේ නුෆූස් ෆෝරුවෑගේ මේ නතිජාත් මේ නේරණි
1: මේ බ්‍රෙසිල්ගේ මේ දෙවන පුරග වද කුරවා මේ මිහාරුගේ රැස් ලූලාය ෆ්ලාවියෝ රියාසි ඉන්තිහාබ් කාමියාබ් කුරවන් දෙන් කුරවන් හුරි මෑගඩු මසකෙතේ කි කොබෑතෝ දෙන් කැම්පේන්ගේ වෞතක බලායරුග කොබෑතෝ ගෞමුග හුරි බොඩති මසතක්කම ෆාහ කුරවා ෆාකන්තත්තයිගේ
0: මෑගඩු මස්සලේකි මේ කුක්කුරු මේ බ්‍රෙසිල්ගේ හුරිහා රසිග්ගවෙස් මේ ಹಾಸಕೋ ಮಿ ಬುಡತಿ ಗೇಂಗು ಒಗ್ತ ಮೀ ಕುಕ್ಕುರುಮ ಮಸ್ತವಾತ ಕೆಚ್ಚ ಮಾರಾಮಾರಿ ಮಸತ ಮೀ ಬೊಡು ಅಳುಮಣ್ಣ ಮೀ ಬ್ರೆಜಿಲ್ಗೆ ಹುರಿಹಾ ಕಮಕವ್ವರೆ ಮಿಫಾರುಗೆ ಕೆಂಪೇನ್ಗೆ ಮೆ ಇಸ್ಕಮೆದ್ದಿಂಗ್ ಕಮಕಿ ಮೀ ಮಿದನ್ನೆವಿ ಜಿನಾಯಿ ಮಸಲತ ಮೀ ಗಾವು ಮಧುಕುರುಮುಗೆ ಕಾಂಕ ದೆಂಗ್ ಮೀ ಎಕಮ ಮೀ ಅಮಗಾಮಸ್ ಮೀ ದೇವೇ ದೇವೇ ಫುಳುಮ್ವೆ ಸದಿ ರಿಯಾಸ್ ಇಂತಿಹಾ ವಾದಕುರೆ ಹುರಿಹಾ ಕ್ಯಾಂಡಿಡೇಟು ಸ್ವರಬೊಡ ವಕಾಲತ ಕುರವಿ ದೆಂಗ್ మీ ఏగైతుర మీ బ్రెజిల్లకి అమెజాన్ జంగలి మిక్కి అదుని అమెజాన్ జంగలి ఎమ్మె బుడు హిస్సా ఉన్న మీ గౌ మెహమ్మి జంగలి మీ ఎకేకి సినాయ మసెక్కతకేకి బేణుతక జంగలి హలా కురుంగ మసక్కె హుట్టుం ఎయి మీ బ్రెజిల్గే మీ మిహార్గె రైస్కే వెరికం వడాయి ఫహుం మీ లూలా వెరికం వడాయి ఫహుం ఏమస్ ఎకం వరబుడ మధుకురేగింది ఏనమెస్ మీ ఐదికొల లీడర్ ఫ్లావియో వౌదేడాయి దేహాస్ నవావిశ్వన ఆహారం అన్నం వారి తిమన్న వెరికల్లి బిజినం దేహాస్ నవావిశ్వన ఆహారం అన్నం వారా మీ మీ జంగలి హలాకుర్మ హురిహాకమ హుట్టు అని మీ ఏ దునియేగ ఏకేకి బొడతి సినాయి కుంఫుని తక్కువ కురా మసెక్కెత్త హుట్టు అని ఎక్కువ హుట్టు అని మేమి మిహారుగే రికార్డ్ బలారు మిహారుగా సర్కారుగా రికార్డ్ బలారుగా వరబుడ ఇక మధు ఎగింది ఏకము ఇది కొడు లీడరుగా వాదక్కి ఎక్కువ హుట్టు అని దెంగ ఏగే ఇతర ఫెనిగింది మీ మీ మిహారుగా రైస్ మీ మీ ఫెన్నని వరబుడ మీ హాస్యకు బ్రెజిల్గా ఫగీరున్న వరబుడ అడాల ఫగీరున్న మీ ఓగా తెరస్ మీ వెరీ గెతుగా ఏ ఫగీరు హాలతుం రైతుం అరాగత మట్టక ఎకేకి మీ స్కీమ్త ఫట్టవాదివ్వాయం మీ బ్రెజిల్గా నికమతి నువత ఫగీరుంగే ఓటు ఫగీరుంగే థాయిదు వరబుడు బేఫుళె మిహార్గే రైస్ లూలాకి దెంగ్ లూలా సిఫకురవడి మిగత మీ కెంపెయిన్ తెరే విదాళవి మీ మీ ఫ్లావియే ఓటు దేకవ్వన్యామ్ అయి జబ్బారు అనియావరి జబ్బారు కమశక్తి ఓటుదని తిమన్న ఓటు దేకమ్య డెమోక్రసీ శక్తి ఓటుదని ఏ తఫాతో అడుగుమన్న మీ ఫెన్నని మీ ఫ్లావియకు బప్పాఫుడు జైరు వెరికముగా వెస్ మీ మీ బ్రెజిల్గే ఎకేక ఫరాత్తో సిఫకురవని గౌం హలాకురవి బేఫుడు గొత్తుగా మీ దెంగ అనుకోవడం మీ బ్రెజిల్గా మిహారుగా రైస్ మీ ఇంజారు కురవ్వని మీ కురించి అడగండి వాక దిక్కి నుకుతాయి అమెరికాగా ప్రెషర్ అమెరికాగా ప్రెషర్ ఎబురి గోస్ గౌము ఫ్లావియో వెరికన్ దీఫి నమ అమిల్ల వంతకం గెల్లి మినిమం కమే ఇస్తి గులాలే సహారమిన్న కన్నోడన్న ఆహారమే కురం చేయనే అమెరికా బుణా గొత్తసే బుణాహ కమకి ఏం విమ్మ ఎహాలత్త గౌము గెందం తిమన్న వేణుఫుళన రైతున్న ఎల్తిమాస్ కురవ్వని మీ ఎగుత ఇక నుకురవ్వ దెంగ్ మీ మిహారు దెంగున్నాడగతకి మీ కురియమ్మే హాఫ్తాతవుగా ఎక్కల మీ వకి గొత్తక ఓటు నుది తిబి మీ ఉన్న మీ అది ఎహెం క్యాండిడేట్ ఉన్న ఓటు మీ గాతం మీ బేహుడు వడాగి మీ సాబిత్ కొద్దివ్వమి మీ తిమన్న ఓటు దివ్వాఫిన్నమ దీఫినమ మిహిం మీ కం హింగాణక మహిమ వర ఛైలెంజ్ మసె దివే ఫుడ్నెస్ కొరియం పోతే ఇంతియా కామే అప్పుకోరు మట్టక దెంగ్ మీ హమగామస్ మీ బ్రెజిల్ మిహారు అవమైన మిఫెన్న మంజర బలారు కనాత్ దుర్కనాత్ ఫియాయ గౌము ఎంబురిగి హింగజ్జె నమ ఎక్కల హమ అమెరికాగే అవమైన అమెరికాగే నుఫూజుం కంకం వెగింది మిసాలక బల్ల మీ వెనెజులా హమ సౌత్ అమెరికాగే గౌమంగి మిహారు వెనెజులాగే అమెరికముగేరి విహారుగా రైస్ అమెరికా సిఫాయం ఫోన్వాగి రైస్కి దిఖమ గండవరుగా తిబ్బ వగన్నగా ఎంగోసే అమెరికాగా జలకల్ లాఫైతివి మీ దేం వెరికమ్ అమ్మి వాడే హమ ఎక్కల ట్రంప్ బేణు ఫుడువా రుహున్ దీఫ డోసికి అంగె బేఫ్లకు మీ మీ హారు హాలతకి
1: సైఫ్ వరపుడ శుక్రియా మీదగా మాధువాగుడే గుతుంతి హిస్సా కురే మాధుమత ఉమ్మీదు కురణి బెలూన్ తెరిన్న ఎహున్ తెరిన్న బ్రెజిల్ గె రియాస్ ఇంతిహాబ్గె దెవణ పురా గుడే గుతుం హమ ముహిమ్ము బేణున్ తెరి మాధుమాతకే లిబుణు కమ ప్రోగ్రామ్ బెల్లెవి అది అడో సెహురి అబెఫ్ నషకుర్ దండవ ఉఫావెరి వగుతు కొడుకెదుం వకేలం వస్సలాం అలైకుం.

గాడి రేగండే కారజహి మీ దివహి రాజ్యే గాడు అస్సలాము అలైకుం దివ్యరాజ్య గాడుగే ఎమ్మెహా ఎహొంతేరి వరం ఉఫావెరి అది వర బాజవెరి వగుతుకొడకం ఎదెమ్ హియాలి దీబల మీ హఫ్తాగే షోయా ఎకీగవెస్ ఎహొంతేరి నా మీ బద్దలు కొల్లి అళుగన్ ఐషత్ నయిమ కుడు హఫ్తాగే ఎహోమ దుహుగెరే ఎగారై బారియ స్టూడియం వగుతుం గెనెస్తే మీ ప్రోగ్రామకి దిరివుళముగా దిమావా తఫాతు ఎకేకి మసల్ తహుగా ఎహొంతెరింగే హియాలాది టిక్టోక్ బ్యావెరింగే హియాలా ఎకీగ కురియద్దాన్న హెరంగళు లఫెన్నుడి రంగళు గొతే బుణె దినుముగే గొతు గెనెస్తే ప్రోగ్రామే కొమ్మె దువహెగ్గె దిరివుళముగావెస్ ದುವಹೆ ನಿಮ್ ಇರುವರ ಒಸೆ ಮುಂದಾಯಿರು ಒಸೆ ಇರು ಕೊಮ್ಮಿಸ್ ಕಾಲಕ ಅಂತತಕ್ಕ ಕುರಿಮತಿ ಲಾಂಜೆಹೆ ಆಯ್ಲಿ ತಫಾತು ಕೇಕಿ ಮಸಲ್ತ ದಿಮಫಿರಿಂಗ ದೇ ತೆರೆಗ ಜೆಹೆ ಮಸಲ್ತ ದರಿನ್ನ ಜೆಹೆ ಮಸಲ್ತ ನೂಣ್ಯ ಮಸೆಕುರ ಮಾಹೌಲ್ಗ ಜೆಹೆ ಮಸಲ್ತ ಮಿಕಾಲೆ ತ ಮಸಲ್ತಕ್ಕ ಕೊಮ್ಮೆ ದುವಹಕ್ ವೆಸ್ ದಿಮಾವೆ ಬೈ ಫರಾತಕ್ಕೆ ಮಿಗುತ ಮಸಲ್ತ ಜೆಹುಣೀಮ ಏಕಂ ಅಮಿಲ್ಯ ಹಲ್ಲುಕುರುಮ್ಗೆ ಬೇಣುಮಗ ಎವ್ವೆಸ್ ಮೀಹಕಂ ಎವಾಹಕ ನುದಕ್ಕ ಅಹಮ ಅಮಿಲ್ಲ ಅಮಿಲ್ಯ ಗೊ ನಿಮ್ಮ ಬೇಣುವ ಫರಾತ ಎಹಣಮೆಸ್ ಮಿವಾಗುತಕ್ಕೆ ಬೈ ಫರಂ ಅಮಿಲ್ಲಯ ಗೊ ನಿಮ್ಮಿಮ ಬೇಣುವ ಗೊಣ್ಣು ಎಹೆಂ ಗೊತಕ ಕಂತತ ವೆಗೆಂ ಎಬದೆ ಎಹಣಮೆಸ್ ದೇವಣ ಮೀಹಗೆ ಹಿಯಾಲ ಮಶ್ವರ ಲಫಾ ಹೋದ ಅಲೀಮ ಕುರಿಯ ದಾಣೆ ರಂಗಳು ಗೊತೆ ಫೆಣಿಗೆಂ ಎಬದೆ ಎಹುಂತೆರಿಂಗೆ ಗಾತುಂ ಹಿಯಾಲಕಂ ಎದೆನಿ ದಿರುಳು ಗವರ ಗಿಣ ಕಂತತೋಗ ತಜ್ರಿಬಾ ಕುರವಾ ಫರಾತಕೆ ಎಹುಂತೆರಿನ್ನಕಿ ಏಮ ದೇ ಕೊಮ್ಮೆ ಹಿಯಾಲಕಿವೆಸ್ ಅದಿ ದೇ ಕೊಮ್ಮೆ ಲಫಯಕ್ಕಿಸ್ ವರ ವಿಸ್ನಾ ಫಹವರ ಗಿಣ ತಜ್ರಿಬಾತಕ ಎಕೀಗ ಬುದ್ಧಿಂಬುಣ ವಾಹಕತ ಏಮ ಹಿಯಾಲ ದೇ ಇರುಗ ಎದೆ ಹಿಯಾಲಕಿ ಬೇಣುಂತೆರಿ ಹಿಯಾಲಕವೆಗೆ ಎಬದೆ ಮಿರೇವೆ ಸಮ ದಿರುಳುಮುಗ ಕೊಮಿಸ್ಮಿಯಕ ದಿಮಾಯಫಾವಾ ಮಸಲೆ ಇವ್ವಾಲ್ ದೇಣ ಎಹುಂತೆರಿನ್ ಏ ಮಸಲೆ ಹಿಯಾಲ ದೇ ಇರಿತ್ ಲವೆಂ ಅಡುವಹಾಲ ಬೇಣುವ ಫರಾತಕುಂ ತಿನೆ ತಿನೆ ಹತರೆ ಸುಮೆಂ ಹೆ ಸುಮೆನ್ ಹೆ ಮಿ ನಂಬರ ಗುಳಾಹ ನನ್ ನೋಟ್ ಕೊಲ್ಲವೇಣ ತೆಂಗ್ ಹಮ ಮಿಯಾಕಿಗ ಪಿ ಎಸ್ ಎಂ ಎಯಾ ಮೆದರ್ ಕೊವೆಸ್ ನನ್ ನೋಟ್ ಕೊಲ್ಲುಗೆ ಫುರ್ಸತ್ ಒಣ್ಣ ಎಮ್ ಫುರ್ತಮ ಮಿ ಇವ್ವಾಲ್ದೇಣಿ ಮಿರೆ ಹಿಯಾಲ್ ಬೇಣುವ ವಾಹಕ ಕೊಳು

0: కడిమెందో 12 గంటల 30 నిమిషం మీ దివేరాజ్ గారు
1: మీ అషారహరం మతేగే ఉమ్ర ఫ్రే ఖాస్ కురేఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దశగే కుడుకు దిన నగొలే అడా వాహకురు ఎకశిగెం వే
0: హఫ్తాగే వాహక Assalamu alaikum. Reet Vahak Tauge Silsla Haftag Vahakayaku Mihaftag Ismi Baddan Kulli Alguna Shat Nasim. Mihaftag Migin Esteni Miharus Kinistam Da Vahak Leeshan Mi Alfaila Yashfa Abdul Ghani Hadiya Kura Vafa Vahake. Mi Vahake Mis Tibefrunga Hittaka Ufavirika Mahamajam Ginistam Yenikama Ummid Kura. Mihaftag Ismi Vahakum Shala Deni Mariamat Fadlan.

0: بینم واگوئے می اسرائیل وس بینم واگوئے امریکا گ رائس اے فکر نو تے اے نہ گے ڈریمنگ ای می کانات فیا گ می ہوں خاص کو امریکا سرحد گاؤں تھو گے ورکم بڑا گ تو اے فکر ایں ایم بی اے فکر فاتور گ امریکا وار بڑا مس کے بو کرے دین اے تاو گی گتا نیمونی مے گینی کیہا فاس ہے گل تو میہرس تین ہم گبو کرے وار بڑا ఇది కొడు కెంపెయిన్ మీ అమెరికా ఎంవెస్ అది ఇజ్రాయెల్ ఎంవెస్ ఫండ్ కురిక ఫండ్ కొగ్గింగ్ హమ వరబొడ మీ నుఫూజ్ ఫోర్వాగే మీ నతీజా మీ నేరని
1: మీ బ్రెజిల్గె మీ దేవణపూర్వక వాద కురవ మీ మిహారుగె రైస్ లూలాయ ఫ్లావియో రియాసి ఇంతిహాబ్ కామ్యాబ్ కురవ్వం దెన్ కురవ్వం హురి మ్యాగడు మసెకెత్తే కికోబాయతో దెన్ కెంపెయిన్గె వౌతక బలాయరుగ ಕೊಬ್ಬಾತೋ ಗಾಮುಗ ಹೊರಿ ಬಡತಿ ಮಸ್ಸತಕ್ಕ ಮಫಾ ಕುರಬಾಫಾ ಕಂತತ್ತೈಕೆ
0: ಮ್ಯಾಗಡು ಮಸ್ಸಲೇಕಿ ಮೀ ಕುಕ್ಕುರು ಮೀ ಬ್ರೆಜಿಲ್ಗೆ ಹುರಿಹ ರಸಿಗ್ಗವಿಸ್ ಮೀ ಹಾಸಕೋ ಮೀ ಬಡತಿ ಗೇಂಗು ಒಗ್ತ ಮೀ ಕುಕ್ಕುರು ಮಾ ಮಸ್ತವಾತ ಕಿಚ್ಚ ಮಾರಾಮಾರಿ ಮಸ್ಸತ ಮೀ ಬಡು ಅಳುಮಣ್ಣ ಮೀ ಬ್ರೆಜಿಲ್ಗೆ ಹುರಿಹ ಕಮಕವರೆ ಮಿಫಾರುಗೆ ಕೆಂಪೇನ್ಗೆ ಮೆ ಇಸ್ಕಮೆದ್ದಿಂಗ್ ಕಮಕಿ ಮೀ ಮಿದನ್ನವಿ ಗಿನಾಯಿ ಮಸಲತ ಮೀ ಗಾವು ಮಧುಕುರುಮುಗೆ ಕಾಂಕಂ ದೆನ್ ಮೀ ಎಕಮ ಮೀ ಅಮಗಾಮಸ್ ಮೀ ದೇವೆ ದೇವೆ ಫಳುಮ್ವೆ ಸದಿ ರಿಯಾಸಿ ಇಂತಿಹಾ ವಾದಕುರೆ ಹುರಿಹ ಕ್ಯಾಂಡಿಡೇಟು ಸ್ವರಬೊಡ ವಕಾಲತ ಕುರವಿ ದೆನ್ మీ ఏ గీతుర మీ బ్రెజిల్కి అమెజాన్ జంగలి మిక్కి అదునే అమెజాన్ జంగలి ఎమ్మె బడు హిస్సా ఉన్న మీ గౌ మెహమ్మి జంగలి మీ ఎకేకి సినాయ మసక్కతకేకి బేణుతక జంగలి హలా కురుంగే మసక్కె హుట్టు ఎయి మీ బ్రెజిల్గె మీ మిహార్గ రైస్కే వెరికం వడాన్నే ఫహుం మీ లూలా వెరికం వడాన్నే ఫహుం ఏమస్ ఏకం వరబుడ మధుకురేగింది ఏనమెస్ మీ ఐది కొడు లీడర్ ఫ్లావియో వౌదేడాన్నే దేహాస్ నవావిశ్వన ఆహారం అన్నం వారి తిమన్న వెరికల్లి బిజినం దేహాస్ నవావిశ్వన ఆహారం అన్నం వారా మీ మీ జంగలి హలాకుర్ము హురిహాకం హుట్టు అని మీ ఏ దునియగే ఏకేకి బొడతి సినాయి కుంఫుని తక్కువ కురా మసెక్కెత్త హుట్టు అనమి ఎక్కువ హుట్టు అనమి ఏమీమ మిహారుగే రికార్డ్ బలారు మిహారుగ సర్కారుగా రికార్డ్ బలారుగా వరబుడ ఏక మధువెగింది ఏకము ఇది కొడు లీడరుగా వౌదక్కి ఏక ఎక్కువ హుట్టు అనమి దెంగ ఏగే ఇతర ఫెనిగింది మీ మీ మిహారుగే రైస్ మీ మీ ఫెన్నని వరబుడ మీ హాస్యక బ్రెజిల్గ ఫగీరున్న వరబుడ అడాల ఫగీరున్న మీ ఓగా తెరస్ మీ వెరియ గెతుగా ఏ ఫగీరు హాలతు రైతు అరాగత మట్టక ఏకేకి మీ స్కీమ్త ఫట్టవాదివ్వీ మీ బ్రెజిల్గ నికమతి అన్నత ఫగీరుంగే ఓటు ತಗೀರುಂಗೆ ತಾಯ್ದು ಹೊರಬಡು ಬೇಫಳೆ ಮಿಹಾರ್ಗೆ ರೈಸ್ ಲೂಲಾಕಿ ದೆನ್ ಲೂಲಾ ಸಿಫಕೊರವಡಿ ಮಿಗೊತ್ತ ಮೀ ಕೆಂಪೇನ್ ತೆರೆ ವಿದಾಳ್ವಿ ಮೀ ಮೀ ಫ್ಲಾವಿಯ ಓಟು ದೇಕಂವಂಜಾಮ್ ಐ ಜಬ್ಬಾರು ಅನಿಯಾವರಿ ಜಬ್ಬಾರು ಕಮಶಕ್ತಿಯ ಓಟದಲ್ಲಿ ತಿಮಣ್ಣ ಓಟು ದೇಕಂವಂಜ ಡಿಮೊಕ್ರಸಿಯ ಶಕ್ತಿ ಓಟದಲ್ಲಿ ಏ ತಫಾತು ಒಳಗೊಂಡ ಮೀ ಫೆನ್ನನಿ ಮೀ ಫ್ಲಾವಿಯಗ ಬಪ್ಪಾಫಳು ಜೈರು ವೆರಿಕಮುಗ ಮೀ ಮೀ ಮೀ ಬ್ರೆಜಿಲ್ಗೆ ಏಕೇಕ ಫರಾತು ಸಿಫಕುರ್ವಣಿ ಮಿ ಗೌಮ್ ಹಲಾಕುರವಿ ಬೇಫಳು ಗೊತ್ತು ಮೀ ದೆಂಗ ಅನೆಕೊಳು ಮೀ ಬ್ರೆಜಿಲ್ಗೆ ಮಿಹಾರ್ಗ ರೈಸ್ ಮೀ ಇಂಜಾರು ಕುರವಣಿ ಮೀ ಎಮ್ ಕುರಿನ್ ಸಳಗೊಂಡು ವಾಹಕ ದಿಕ್ಕಿ ನುಗ್ಗುತ್ತಾಯಿ ಅಮೆರಿಕಾಗೆ ಪ್ರೆಷರ್ ಅಮೆರಿಕಾಗೆ ಪ್ರೆಷರ್ ಎಬ್ಬರಿ ಗೋಸ್ ಗೌಮ್ ಫ್ಲಾವಿಯೋ ವೆರಿಕನ್ ದೀಫಿ ನಮ ಅಮಿಲ್ಲ ವಂತಕಂ ಗೆಲ್ಲಿ ಮಿನಿಮಮ್ ಕಮೆ ಇಸ್ತಿಗುಲಾಲೆವೆ ಸಹಾರಮಿನ ಕನ್ನೋಣ ಆಹಾರಮೆ ಕೊರಂಜ್ ಏನೇ ಅಮೆರಿಕಾ ಬುಣಾ ಗೊತ್ತೆ ಬುಣಾಹ ಕಮಕ್ಕೆ ಎಂಬಿಮ್ಮ ಎಹಾಲತ್ತ ಗೌಮು ಗೆಂದಂ ತಿಮ್ಮಣ್ಣ ಬೇಣುಫುಳನ ರೈತನ್ನ ಎಲ್ತಿಮಾಸ್ ಕೊರವಣಿ ಮೀ ಎಗೊತ್ತ ಈಗ ನುಕುರವ ದೆಂಗ್ ಮೀ ಮಿಹಾರು ದೆಂಗೊನ್ನಾಣ ಗೊತ್ತಕ್ಕಿ ಮೀ ಕುರಿಯಮ್ಮೆ ಹಾಫ್ತಾತವುಗ ಎಕ್ಕಲ ಮೀ ವಕಿ ಗೊತ್ತಕ್ಕ ಓಟು ನುದಿ ತಿಬಿ ಮೀ ಹುನ್ನ ಮೀ ಅದಿ ಹೆಂಗ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಉನ್ನ ಓಟು ಮೀ ಹುಂಗಾತ ಮೀ ಬೇಹು ಹುಳು ವಡಾಗೆ ಮೇ ಸಾಬೀತು ಕೊದ್ದೆವ್ ಮಿ ತಿ ಮೇ ತಿಮ್ಮನ್ನ ಓಟ್ ದಿವ್ಯಾಫಿ ನಮ ದೀಫಿ ನಮ ಮಿಹಿ ಮಿ ಕಂ ಹಿಂಗಾಣ ಕಮ ಹಿಮಿ ವರ ಚೈಲೆಂಜಿ ಮಸಕೆತ್ತಕ ದೇವೆ ಫುಡ್ನೆಸ್ ಕೊರಿಯ ಗೊತ್ತೆ ಇಂಥ ಕಾಮೆ ಅಪ್ ಕೊರ ಮಟ್ಟಕ ದೆ ಮೀ ಹಮಗಾಮಸ್ ಮೀ ಬ್ರೆಜಿಲ್ ಮಿಹಾರು ಅವರು ಮನ್ನ ಮಿಫೆನ್ನ ಮಂಜರ ಬಲಾರು ಕನಾತ್ ದುರ್ಕನಾತ್ ಫಿಯಾಯ ಗೌಮ ಎಂಬುರ್ಗಿ ಹಿಂಗಜ್ಜೆ ನಮ ಎಕ್ಕಲ ಹಮ ಅಮೆರಿಕಾಗೆ ಅವರು ಮನ್ನ ಅಮೆರಿಕಾಗೆ ನುಫೂಜು ಕಂಕಂ ವೆಗೆಂದೆ ಮಿಸಾಲಕ ಬಲ್ಲ ಮೀ ವೆನೆಜುವೆಲ ವೀಗ ಹಮ ಸೌತ್ ಅಮೆರಿಕಾಗೆ ಗೌಮೆಗೆ ಬಿಹಾರ ವೆನೆಜುವೆಲಾಗೆ ಅಮೆರಿಕಮುಗೇರಿ ಬಿಹಾರ್ಗೆ ರೈಸ್ ಅಮೆರಿಕಾ ಹಿಂಗ್ ಸಿಫಾಮ್ ಫೋಣವಾಗಿ ರೈಸ್ಗೆ ದೇಖಮಲು ಗಂಡುವರ್ಗ ತಿಬ್ಬ ಒಗನ್ನಾಗ ಹಂಗೆ ಹೆಂಗೋ ಸಹ ಅಮೆರಿಕಾಗೆ ಜಲಕಲ್ಲ ಫೈತೀವಿ ಮೀ ದೇಮ್ ಅಮೆರಿಕಾ ಮಮ್ಮಿ ವಡ ಹಮ ಎಕ್ಕಲ ಟ್ರಂಪ್ ಬೇಣು ಫುಳುವ ರುಹುಂದ ಡೋಸಿಕ್ಯ ಹಂಗೆ ಹೆಂ ಬೇಫ್ಳಕು ಹೆಮೆ ಮೀ ಮೀ ಹ್ಯಾರ್ಗೆ ಹಾಲತಕ್ಕೆ
1: ಸೈಫ್ ವರಪುಟ ಶುಕ್ರಿಯಾ ಮೇದ್ಗೆ ಮಾದು ಆಗುಡೇಗತಂತ ಹಿಸ್ಸಾಕುರೆ ಮಾದು ಮತ ಉಮೇದು ಕುರಣಿ ಬೆಲೂನ್ ತೆರಿನ ಎಹುನ್ ತೆರಿನ ಬ್ರೆಜಿಲ್ ಗೆ ರಿಯಾತ್ ಇಂತಿಹಾಬ್ಗೆ ದೇವಣ ಪೂರ ಗುಡೆಗತು ಹಮ ಮುಹಿಮ್ಮು ಬೇಣು ತೆರಿ ಮಾದು ಮಾತಕ್ಕೆ ಲಿಬುಣಕಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬೆಲ್ಲೆವಿ ಅದಿ ಅಡು ಸೆಹುರಿ ಅಬೆಫ್ ನ ಶುಕುರ್ ದಂಡವ ಉಫಾವೆರಿ ವಗತು ಕೊಳಕೆದು ವಕೇಲಂ ವಸ್ಸಲಾಮಲೈಕುಂ.

0: గడి ఫతిహు హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగ మగుదాయ.